0: వింటున్నారు అండ్ యూఆర్ లిస్నింగ్ టు రేడియో మానరచన 107.8.
1: नमस्कार, मैं हूँ राकेश ओम प्रकाश मेहरा और आप सुन रहे हैं 107.8 मानव.